పాతు శిరోదేశం సూర్య పాతు లలాటకం ఆదిత్యోలోచనే పాతు శృతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహవతి పాతు భుజౌ పాతు ప్రభాకరః కరావః చకరః పాతు హృదయం పాతు హనుమాన్ మధ్యం పాతు సుసప్తాశ్వో నాభిం పాతు నభోమణిః ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు శక్తిని ఊరు పాతు సురశ్రేష్ఠో జానునీ పాతు భాస్కరః జంఘే మే పాతు మాతాటో గుల్ఫౌ పాతు దిశాంపతిః పాదౌ పాతు దినమణిః పాతు మిత్రోఖిలం వపుః ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వజ్ర సన్నిభం సర్వరోగ భయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః

0: వపుః ఏతత్తి కవచం పుణ్యం సర్వోపద్రవశాంతిదం సర్వరోగ ప్రశమనం సర్వదుఃఖ నివారణం ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం వ్యక్పటే కవచం దివ్యం శృణుయా సాహితః
1: శని కవచ స్తోత్రం.
0: అశిషైశ్చర కవచ స్తోత్ర మహామంత్రస్య కాశ్యప ఋషిః

శాస్త్రనందన యదం కవచం దివ్యం సర్వపీడాహరం దృణాం పఠతి శ్రద్ధయా యుక్త సర్వాన్ కామానవాప్నుయాత్. కృష్ణ

హీర చారు కీర్తితం విరాజితం ద్వారకా విహారమం పుజారి సూర్యలోచన.

0: సాధయంతి విష్ణు లోక మధ్యయన రాష్ట్రదేవి.
1: At Vistaprint, we know you've got that idea for your business, like the trade show or the second
2: level.

నామభయప్రదం శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాదివందితం శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే యయిదం పఠతే నిత్యం ఋణమోచన సంయుతం అనృణీ జాయతే సత్యో.